0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: శుభోదయం. ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని, ప్రకృతిని ప్రసాదించిన జీవన విధానాన్ని మనకు మరింత చేరువ చేసే ఒక విలువైన సందేశంతో ఈ ఉదయం మన ముందుకు వస్తున్నారు ఆచార్యులు శ్రీ బాలకృష్ణ అప్పడు గారు. ఈ ఉదయం వారి అమూల్యమైన సందేశాన్ని మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం.
2: ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. ఈ ప్రపంచం మిథ్యా కనుక అందులో భాగమైన వ్యక్తులు, వస్తు విషయాదులు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు అన్నీ తాత్కాలికములే. వాటిని పట్టించుకోవలదు. మన జీవన పయనంలో ఎంతోమంది మనవారు, అనుకున్నవారు మనకు దూరమయ్యారు, ఎల్లప్పుడూ మనతో ఉంటారు, అనుకున్నవారు మన కళ్ళ ముందే తనువు చాలించారు. ఇప్పుడు ఉన్నవారు మాత్రం ఎంతవరకు మనతో ఉండగలరు? ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉండిపోతారు? ఎవరు ఎవరిని ఉద్ధరిస్తారు? అంతా మన భ్రమ తప్ప. మన తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు, తొలి జన్మ నుంచి తుది జన్మ వరకు మనతో ఉండేది కేవలం భగవంతుడే. ఆయనే మనకు అసలైన తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, బంధువు. కనుక నిరంతరం ఆయనను నమ్ముకుని బతకడం నేర్పాలి. జన్మ తరించుటకు దైవమే ఏకైక దిక్కు అని గ్రహించాలి. ఇతి ఓం శాంతి శాంతి శాంతి.
1: ఆచార్య బాలకృష్ణ గారు, ఎంతో విలువైన మీ సందేశాన్ని, మీ ఆలోచనలను మా శ్రోతలతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

0: భాగాలు
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. నేడు ఆదివారం నాడు అంటే కాలింగ్ ఫర్ సమ్ రిలాక్సేషన్ టైం కదా. ఈ కారణం వల్లనే నేను మీ కృతిక మీ సేవలో వచ్చాను. ఓ గంట సంగీత ప్రయాణంలో మన రేడియో మనోరంజన్ పైన. అయితే ఈ ఆదివారం నాడు మీరు క్షేమంగా ఉన్నారని, మంచి ఆరోగ్యంలోనున్నారని, విశేషంగా మంచి మూడ్ లోనున్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం ఓ భక్తి పాటతో.

అవునండి శ్రోతలారా, ఆదివారం నాడు నేను అనుకుంటున్నాను మీ దగ్గర ఒక వేడి వేడి కప్పు టీని లేదా కాఫీ ఉండి ఇంకా మీరు మమ్మల్ని వింటున్నారు. ఎవరెవరు మనము జాయిన్ చేయలేదు ఇంకా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, కమ్ జాయిన్ అస్ అతి త్వరలో. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.95.698.2 మెగాహెర్ట్జ్ పైన. అదే చిరునవ్వు, అదే ఉత్సాహంతో

అవునండి, సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ అల్పాహారం చేస్తున్నారు టిష్యూ రుచి మన ఎంబీసీ సిబ్బంది తరఫున. ఈ కాలంలో మనకి అర్థం కాదు, ఒక్కసారి చాలా చల్లిగా కనబడుతుంది, ఒక్కసారి చాలా వేడిగా ఉంటుంది. అవి ఇన్ వింటర్ అవి ఇన్ సమ్మర్ మనకు తెలియదు. సో లెట్స్ గెట్ గోయింగ్ విత్ ద వెదర్. కానీ మన రేడియో

మనోరంజన్ పైన మీకోసం విశేషమైన మంచి మంచి పాటలను ప్రసారం చేస్తున్నాము. దట్ ఈస్ దేర్ ఫర్ షూ. ఇంకా మీరు ఆనందించుకోవాలి.

సంగీత రసికులారా, బిగ్ హెలో టు ఆల్ దోస్ ఈ ఆదివారం నాడు పని చేస్తున్నారు. ముగ్గు హాస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆఫ్ ద విశేషంగా ఎవరెవరు those working in the important services, aite nurses, firemen, doctors, policemen, for all those out there, ira boye pata visheshanga meeke.

హే సంగీత రసికులారా, నేడు ఆదివారం నాడు మీ దగ్గర ఏ ప్లాన్స్ ఉన్నాయి మమ్మల్ని కాల్ చేసి చెప్పండి. ఇవాళ మీరు ఏ మందిరానికి వెళ్తారు, ఏ వెంకటేశ్వర పూజకి వెళ్తారు మమ్మల్ని చెప్పండి. ఇంకా మీ దగ్గర ఏదో చిన్ని డెరిక్స్ ఉంటే గుర్తించుకోండి. ఇవి ఒకే ఒక నంబర్ మీరు పంపవచ్చు 5252311 3 పైన.

అవునండి, సంగీత రసికులారా, ఆదివారం నాడు అంటే రాబోయే సోమవారం కోసం తయారు చేయడం. అయితే మీ పిల్లలందరూ చూడాలి, ఒక మంచి బోన్ని తయారు చేసి తినాలి. ఇంకా మీరు మీ దగ్గర ఏదో హోంవర్క్ ఉంటే తప్పకుండా చేసుకోవాలి, విశేషంగా విద్యార్థుల కోసం.

ఇదే సంగీత రసికులారా, మీకు తెలిసినట్టుగానే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం పాటిస్తున్నాము. ఇంకా ఈ కాలంలో ప్రతి ఒక్క మందిరాలలో వెంకటేశ్వర స్వామి పూజ జరుగుతున్నది. అయితే తప్పకుండా వెళ్ళండి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీర్వాదం పొందడానికి.

అవునండి, సంగీత రసికులారా, ఉదయపు వేళ కాలింగ్ ఫర్ సమ్ రిలాక్సింగ్ మ్యూజిక్. ఈ సమయంలో ఎవరెవరు ఆల్ దోస్ ఆల్రెడీ ఇన్ బెడ్ ఆర్ దే, దిస్ సాంగ్ గోస్ టు యూ ఆర్ దే. ఇంకా కొంచెం ధైర్యంగా ఉండాలి, ఆలస్యంగా ఉండడం బాగుండదు మీ జీవితంలో. ఉదయపు వేళ లేచుకోవాలి, శ్రీవారి యొక్క నామస్మరణ చేసుకోవాలి.

శ్రోతలారా, ఈ శుభకాలంలో మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునండి, సంగీత రసికులారా, నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. సమ్ లాస్ట్ మినిట్స్ మీకోసం కొన్ని పాటలను

ఇండి సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభదినం. మళ్ళీ కలుసుకుంటున్నాం ముత్యాల స్వరాల అనే కార్యక్రమంలో మధ్యాహ్న కాలానికి. అయితే స్టే ట్యూన్ ఆన్ రేడియో మనోరంజన్. బాయ్, టేక్ కేర్. హరే శ్రీనివాసా.